0: www.kingsmill.co.uk, then advertising.
1: Come up and see me sometime.
2: Case closed.
3: Lock it in and rip the knob off.
4: Excuse me, my iPhone doesn't have a knob.
3: Radio Sangam, 87.9 FM.
5: Prema Sarupulara. Prema Annadi. ఒకరినొకరు ప్రేమించుకోవటం కాదు, అది కాదు ప్రేమ.
6: ఎంబోడిమెంట్స్ ఆఫ్ లవ్. లవ్ డస్ నాట్ మియర్లీ మీన్ లవింగ్ ఈచ్ అదర్.
5: హృదయాన్ని ఇచ్చి హృదయాన్ని పుచ్చుకునేటువంటిది ప్రేమ.
6: లవ్ ఈజ్ ఓన్లీ ద మ్యాటర్ హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్.